అది అలమెన్నట్టక మీ దునియే గావెస్, అది ఆఖరతు గావెస్ హేగుల్లివ్వాఫాందే. హమ కశ్వరుం ఇబరస్ కలాంగ హద్రత అలమెన్ రుజువెజ్జయిముయ్ ఎకలాంగ వహీ కురవ్వే. తిమన్ రస్ కలాంగ అజాబే తిమన్ రస్ కలాంగ ఇరాదు కురవ్వా మీహక ఎ అజాబ్ కురిమత్ కురవ్వమే. అది తిమన్ రస్ కలాంగ రహ్మే కొమ్మె ఎచ్చకమ్మె తనవస్ వెగెంవి ఫహే తక్వా వెరువే. జకాయద్ది ఉళే మీహున్నషాయ్ తిమన్ రస్కలాంగ ఆయత్తకం ఈమాం వా మీహున్న తిమన్ రస్కలాంగ ఎ రహ్మెల్లివ్వా హుషీమే.

ఎవరెన్ని ఉమ్మియ్య నబియ్యా ఖంగావా రసూలా తబావా మీహున్నె ఏ రసూలాయి ఎవరెంగి గాతుగావా తౌరాతాయ్ ఇంజీలుగా రసూలాగ సిఫఫుల్త లీవగిం వాతి ఎవరెందెకే రసూలాయ్ ఎకలేగిఫాన్ ఎవరెన్న హ్యోకంతకం అమరు కురవ్వతి అది నుబ్యాకంతం ఎవరెన్న నహి కురవ్వతి అది రంగళు తకెతి ఎవరెన్న హలాల్ కురవ్వతి అది నుబ్యావిగం వా తకెతి ఎవరెన్న హరాం కురవ్వతి అది ఎవరెంగ మచ్చం హురి బురతకాయ్ ఎవరెంగా ఎలిఫావా కస్తుల్త నెత్ కురవ్వా లుయి కురవ్వతి ఫహె ఎకలేగి ఫానం ఈమాం వె ఎకలేగి ఫాన వాగ్ విరువె నస్రు వెరువె ఎకలేగి ఫాన ఎకుగా బావాలివి నూర తబావీ మీహున్ దన్నాషే దిన్నవానే మీహున్నకి హమ ఎవరెన్నే.

ఎవరెన్ని ఉమ్మియ్య నబియ్యా ఖంగావా రసూలా తబావా మీ హున్నే ఏ రసూలాయి ఎవరెంగి గాతుగావా తౌరాతాయ్ ఇంజీలుగా రసూలాగ సిఫఫుత లీవగిం వాతి ఎవరెందెకే రసూలాయ్ ఎకలేగిఫాన్ ఎవరెన్న హ్యోకంతకం అమరు కురవ్వతే అది నుబ్యాకంతం ఎవరెన్న నహి కురవ్వతే అది రంగళు తకెతి ఎవరెన్న హలాల్ కురవ్వతే అది నుబ్యావిగం వా తకెతి ఎవరెన్న హరాం కురవ్వతే అది ఎవరెంగ మచ్చం హురి భురతకాయ్ ఎవరెంగా ఎళిఫావా కస్తుల్త నెత్ కురవ్వా లుయి కురవ్వతే ఫహె ఎకలేగి ఫానం ఈమాం వే ఎకలేగి ఫాన వాగ్ విరువే నస్రు వెరువే ఎకలేగి ఫానా ఎకుగా బావాలివి నూర తబావీ మీహున్ దన్నాషే దిన్నవానే మీహున్నకి హమ ఎవరెన్నే.

0: కొబా తంకొళెం అవహం ఆదెవును కము మియదు అహర్మిణ కిహా తాజా మేవాలి బుణుత కొబా హరిహా ధూణిత క్యాణిమిగెం ఆద్ అమవిజ్జత రంగురాగే వాహకే నూ మిబుని కాంద్య దూణితకుగే వాహక
1: వాహక మిజవుని మిహాసాబు కురుకొల్లాషి అదేస్ వాహకే నుని మెదో ఏమే రదుకురే ఫాతుంద తమ వాహకే నుని మెబ్బా తికుదిన్న అన్నాఫ్తాగ గెనిస్తేన తికుదిన్ వాణి అడువహం ఇంగే మాదుని బుణం ఎవుడిని కొం వాహకే బాదో ఎ వాహకే అడువచ్చే ఇంగే కుదిన్నే ఎరునెను దెంవని కీనకం ఇంగేని ఏమ మిహాసాబు ఫాతుంద తమ వెళ్ళని వాకీ వెలం ఈ రదుకురే ఫాతుంద తమ వాహకే నుని మెబ్బా తికుదిన్న అన్నాఫ్తాగ గెనిస్తేన మేఫ్తాగ మిగనిస్తే వాహక కుళముగ బావిరివి మొహమ్మద్ షాఫీ షఫీక్ మూసా రష్వాన్ నయీం రమ్లా ఇబ్రాహిం అది ఫాత్మ షిఫా ఇరదుకురివి అన్న హఫ్తాగా తెగుదిన్న మీ వాహకాగ నుండి మీ బాధ తగ్గినిస్తేనా వస్సలాం అలైకుం.